0: సావధాన చంద్రవంశ సంతోష వారించి మహారాజరు పయనించలు సిద్ధరాగుతిద్దారే సావధాన.
1: మహారాజరే, ತಾವು ಜಗದ ಇತರ ಎಲ್ಲರಿಗಿಂತ ವಿಶೇಷ ವ್ಯಕ್ತಿತ್ವವನ್ನು ಹೊಂದಿದ್ದೀರಿ.
2: ಮಂತ್ರಿಗಳೇ, ನನ್ನಲ್ಲಿ ಅಂತಹ ಯಾವ ವಿಶೇಷ ಗುಣವನ್ನು ತಾವು ಗುರುತಿಸಿದ್ದೀರಿ?
1: ಮಹಾರಾಜರೇ, ತಾವು ನಮ್ಮ